0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ హుసేన్ సాహెబ్ క్లారినెట్ వాద్యం వింటారు.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ షేక్ హుసేన్ సాహెబ్.
3: కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ శంకర గురువరం. నాగస్వరావళి రాగంలో మహావైద్యనాథ అయ్యర్ రచన రూపకతాళం.
4: హి బిగిన్స్ హిస్ క్లారినెట్ రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ మహావైద్యనాథ అయ్యర్ శ్రీ శంకర గురువరం ఇన్ రాగ్ నాగస్వరావళి సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి శుభపంతువరాళి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన పరిపాహి మాం ఆదితాళం.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ శుభపంతువరాళి పరిపాహి మాం, కంపోజ్డ్ బై మైసూర్ వాసుదేవాచార్య, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ హుసేన్ సాహెబ్ క్లారినెట్ వాద్యం విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ షేక్ హుసేన్ సాహెబ్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చినమౌలానా నాదస్వరం వింటారు. నాదస్వర సహకారం శ్రీ ఎస్ ఖాసిం. వాద్య సహకారం డోలుపై శ్రీ తిరువళ పుత్తూర్ టిఏ కలియమూర్తి

0: ఇప్పుడు వినండి రామచంద్ర ప్రభు సింధువైర విరాగంలో స్వాతి తిరునాళ్ రచన ఆదితాళం.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ రామచంద్ర ప్రభు ఇన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి భావయామి గోపాల బాలం అన్నమాచార కీర్తన యమునా కళ్యాణి రాగం ఖండచాపు తాళం.
1: శ్రీ షేక్ చిన మౌలానా కంక్లూడ్స్ హిస్ నాదస్వరం రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య. భావయామి గోపాల బాలం ఇన్ రాగ్ యమునా కళ్యాణి సెట్ టు ఖండచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ షేక్ చినమౌలానా నాదస్వరం విన్నారు. నాదస్వర సహకారం శ్రీ ఎస్ ఖాసిం. వాద్య సహకారం డోలుపై శ్రీ తిరువళ పుత్తూర్ టిఏ కలియమూర్తి, శ్రీ మలైకొట్టై సుబ్రహ్మణ్యం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం రిసైటల్ బై శ్రీ షేక్ చినమౌలానా. He was supported on Nadaswaram by Shri S. Khasim. Accompanying artists were Shri Tiruvalaputur T. A. Kaliyamurthy and Shri Malaikottai Subramaniam on Dolu.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to flute recital by Sri M.S. Seshank, supported on violin by Sri Ampoli Murali Krishna, on Mridangam by Sri K. Sadgurucharan, and on Ghatam by Sri S. Karthik.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ వయోలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ కటం.
1: ఫస్ట్ లిజన్ టు ఎ పాపనాశం శివన్ కృతి మా రమణ ఇన్రాగ్ హిందోళ సెట్టు రూపకతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా మా రమణ హిందోళ రాగం రూపకతాళం పాపనాశం శివన్ కీర్తన.

0: పూర్ణి, విశాలాక్షి, ఇన్రాగ్ సామ, సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా అన్నపూర్ణి, విశాలాక్షి, సామరాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: You have just heard to a Muthuswami Dikshitar Kriti, Annapurne Visalakshi, in Rag Sama, set to Adithal.
1: Intavarku, Annapurne Visalakshi, Muthuswami Dikshitulu Kirtana Vinnaru, Samaragam, Adithalam.
0: In today's Carnatic Classical Music Program, you have heard to Flute Recital by Sri M.S. Sasank, supported on violin by Sri Ampoli Murali Krishna, on Mridangam by Sri K. Sadgurucharan, and on Ghatam by Sri S. Karthik.
1: Mirintavarku, ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ వయోలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ ఘటం.
0: నౌ లిసన్ టు అన్నమాచార్య కీర్తన.
1: ఇప్పుడు అన్నమాచార్య కీర్తన.

0: This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 Anytime Indian Music.
1: నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ మాండలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం వయోలిన్ పై శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు, మృదంగం పై శ్రీ గురువాయర్ దొరై.
3: Listen to a Carnatic classical mandolin recital by Shri U. Srinivas. He is accompanied by Shri Dwaram Durga Prasad Rao on violin and Shri Guruvayur Durai on mridangam.
2: Karyakramamlo munduga vinandi Jalajaksha Hamsadhwani Ragavarnam Aditaalam Manampu Chavadi Venkat Subbayya rachana.
3: Shri U. Srinivas begins his mandolin recital with a varnam composed by Manampu Chavadi Venkat Subbayya in rag Hamsadhwani, Jalajaksha, set to Aditaal.

0: ఇప్పుడు వినండి. ఓరచూపు జూచేది నియమ, కన్నడగౌళ రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: Listen to a composition in రాగ కన్నడ గౌళ. ఓరచూపు జూచేది న్యాయమా, composed by Saint Thyagaraja, Sir Adithal.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మాంగి శ్రీ రాజరాజేశ్వరి రామప్రియ రాగం రూపక తాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: కంటిన్యూయింగ్ ది కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ మాతంగి శ్రీ రాజరాజేశ్వరి ఇన్ రాగ్ రామప్రియ సెట్ టు రూపక తాళం.

0: కార్యక్రమంలో చివరగా వినండి మనసు విషయ నాటకురంజి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీయు శ్రీనివాస్ కంక్లూడ్స్ హిస్ మాండోలిన్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ నాటకురంజి మనసు విషయ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ యు శ్రీనివాస్ మాండలిన్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు, మృదంగంపై శ్రీ గురువాయూర్ దొరై.
1: You were listening to a Carnatic classical mandolin recital by Shri U. Srinivas. He was accompanied by Shri Dwaram Durga Prasadrao on violin and Shri Guruvayur Dorai on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Agam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.